0: తమై సాతికమై ఉంకని బొనవాలు పెద్ద తమై సాతికమై ఉంకని బొనవాలు
1: పిలి పిలి నవశివంద పిలిపినవా వన బంబరా మనసేలా పియమాయనవా
0: తిరిగిలియే నవసువంద పిలిపినవా వన బంబరా మనసేలా పియమాయనవా
1: శిథిలతి గంగా గలబసి ఏన సింగు రజనవసి.